0: గారె గారె
1: గారె
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మకు పట్ల
0: గారె గారె
1: సూర కి తరజీ సూర ఇన్నాయా అదో